0: எங்களைப் போன்றே உங்கள் குரலும் சென்னை வானொலியின் பண்பலை அலைவரிசைகளில் ஒலிக்க வேண்டுமா? அதற்கு ஒரு பொன்னான வாய்ப்பு. வயது வரம்பு 20 முதல் 40 வயதுக்குட்பட்டவராக நீங்கள் இருக்க வேண்டும். ஏதேனும் ஓர் இளநிலை பட்டம் பெற்றவராகவும் பள்ளிப்படிப்பில் தமிழை ஒரு பாடமாகவும் படித்தவராகவும் இருக்க வேண்டும். இதற்கான விண்ணப்பத்தை facebook.com/AIR Chennai, instagram.com/AIR Chennai ஆகிய சமூக வலைதளங்களில் தரவிறக்கம் செய்து கொள்ளலாம். பூர்த்தி செய்யப்பட்ட விண்ணப்பங்களை சென்னை வானொலி நிலையத்தில் நேரில் இந்த மாதம் 25ஆம் தேதிக்குள் சமர்ப்பிக்க வேண்டும். இது பகுதி நேர பணிக்கான அறிவிப்பு மட்டுமே.
1: தோள் கொடுப்பதில் தோழனாய், கற்றுக் கொடுப்பதில் ஆசானாய், வழிகாட்டுவதில் சான்றோனாய், சிறியவர் பெரியவர் இளைஞர்கள் பெண்கள் இவர்களின் முன்னேற்றத்தில் உங்கள் அகில இந்திய வானொலி. அனைத்து இயற்கை சீற்றங்களிலும் சிதையாமல் உங்களுடன், அனைத்து இடர்பாடுகளிலும் இடைவிடாமல் உங்கள் சேவையில் அகில இந்திய வானொலி, என்றும் உங்கள் நலனில்.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருக்கும் இந்த நிகழ்ச்சிகளை நியூஸ் ஆன் ஏர் செயலி வழியேவும் கேட்டு ரசிக்கலாம். தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்.
3: திஸ் இஸ் ஆகாஷ்வாணி.
4: ஆகாஷவாணி வார்த்தలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా, విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ధి ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో $100 బిలియన్, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో $50 బిలియన్ మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేత

0: నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్, బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్ధతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్ధికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న, సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హైం ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త్ కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీం సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త్ కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025

0: 2026లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ధి, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధతతో ముడిపడి ఉన్న అగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన, సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నేరం 7:15.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: MHz எஃப்எம் கோல்டில் இனிய திரை இசை பாடல்கள் கேட்கலாம். புதிய முகம் திரைப்படத்திற்காக சுஜாதா பாடியுள்ள பாடல்.

0: దర్శకులు ఈరోజు మన మహిళా మండలిలో మైత్రి మహిళా మండలి సభ్యురాండు సమర్పించు కదంబ కార్యక్రమం రెండవ భాగం ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా పి సుశీల ఆలపించిన అమ్మవారి స్తుతి విందాము. సాహిత్యం డాక్టర్ వి సాయికృష్ణయాచేంద్ర, సంగీతం ఎల్ కృష్ణన్.
1: శ్రీ గణనాథ జయ గణనాథ.

0: సఖులు, ఇప్పుడు విందాము మైత్రి మహిళా మండలి సభ్యురాండు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: శ్రీ గణనాథ జయ గణనాథ.

0: మూలాధారమునందున నిలచిన మూల గణపతి వినివి గదా భద్రపదమున భద్ర గణపతిగా భక్తుల బ్రోవగ రావయ్య
1: శ్రీ గణనాథ జయ గణనాథ ఓంకార రూప గణనాథ
0: మనసులలోని అపనమ్మకమే మనిషికి గల అవరోధమని ఆ విఘ్నములు తొలగురీతిగా మనసుకు బలము నీయవయ్య
1: శ్రీ గణనాథ జయ గణనాథ ఓంకార రూప గణనాథ
0: పై పై మెరుగుల పూజలు చేసి నీదయ పొందుట సాధ్యమా అంతరంగమున ఆడంబరమా
1: శ్రీ గణనాథ జయ గణనాథ ఓంకార రూప గణనాథ
0: పార్వతీ తనయ పరమేశ్వర సుత సిద్ధి వినాయక గణనాథ
1: శ్రీ గణనాథ జయ గణనాథ ఓంకార రూప గణనాథ ఓంకార రూప గణనాథ ఓంకార రూప గణనాథ
2: రామాయణంలో సుందరకాండ ఎంత విశిష్టమైనదో అంత సుందరమైనది కూడా. సుందరో సుందరే రామః మోహన రూపాయ రామః, పురుషుడిని కూడా మోహింపజేసే రూపము రాముడిది. ఆ సౌందర్యాలు ఏమిటో చూద్దామా? బ్రహ్మానందము శాశ్వతమైనది, రాముడిదేమో శీల సౌందర్యం, సీతది పాతివ్రత్య సౌందర్యం, హనుమంతుడిది శివుని సుందర నామం. కావ్య సౌందర్యము, శబ్ద సౌందర్యము, అర్థవంతమైన అలంకారములు, సమాసాలు, ఉపమానాలతో పాత్రలు, నవరసాలు పోషించి సుందరకాండ పేరుకే వన్నె తెచ్చారు. జీవాత్మ పరమాత్మ కోసం తప్పించుట సీతారాముల ద్వారా వాల్మీకి మనకు తెలియజేశాడు. అది ఇక్కడ ముఖ్యమైన ఘట్టం. హనుమ ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో తెలిసినవాడు. మనకు మంచి జరగటానికి కూడా ఆ భగవంతుడు కొన్ని ఆటంకాలు కలిగిస్తాడట. హనుమకు సురస అడ్డు తగలటం, అలాగే మైనాకుడు అడ్డు రావడం కూడా హనుమ లంకకు సరైన సమయానికి చేరడానికే. శత్రుశేషము ఉండరాదనే సింహికను హతమార్చాడు. హనుమ జితేంద్రియుడు రావణ రాజ్యంలో భోగభాగ్యాలను విలాసవంతులైన స్త్రీలను చూసి ఏ మాత్రము చెలించనే లేదు. సీత గడ్డిపోచ అడ్డం పెట్టుకుని మాట్లాడడం తన గౌరవాన్ని కాపాడుకోవడానికే కాక రావణుడు గడ్డిపోచకు సమానమని చెప్పకనే చెప్పింది. ఇందులో భార్యాభర్తల, గురుశిష్యుల, స్వామిదాసుల అనుబంధాల వర్ణనలు చెప్పుకోదగ్గవి. దూత లక్షణాలైన వినయము, భక్తి, కార్యనిర్వహణము, నిరహంకారత్వము వలనే రామదాసుగా పేరుగాంచాడు హనుమ. అదేకాక ఈ సుందరకాండ అతి సుందరమగుటకు కారణము హనుమంతుడే అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదంటే నమ్మండి. సుందరకాండ పారాయణం చేయడం కన్నా హనుమ మంచి గుణాలు తెలుసుకొని ఆచరించడమే ముఖ్యం. జై హనుమాన్.
0: ఇప్పుడున్న నీటి కొరత విషయం వస్తే ఎన్నో జాగ్రత్తలు పడాల్సి వస్తుంది. ఓ నీటిని పొదుపుగా ఎలా వాడుకోవటం, దానికోసం ఏం చేయటం అనేది ఉషా చెప్తుంది.
3: మనం ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలం, కానీ నీరు లేకుండా కొన్ని గంటలు కూడా బతకడేము. అందుకే మన సాంప్రదాయంలో నదులను, నీటి వనరులను దైవములుగా భావించి పూజలు చేస్తాము. మన నాగరికత కూడా నదుల ఒడ్డునే పెరిగింది. ప్రస్తుత కాలంలో ఋతుపవనాలు విభిన్నంగా ఉన్నాయి. కొన్ని నెలలు పాటు వర్షాలు పడటం లేదు, ఒక్కొక్కసారి అధిక వర్షాలు పడుతున్నాయి. మొత్తానికి వర్షం పడవలసినంత పడక తీవ్రమైన నీటి ఎద్దడి పెరుగుతోంది. మనం ముఖ్యంగా ప్రతి ఇల్లాలు చేయవలసినది ఏమిటంటే నీటిని పొదుపుగా వాడుకోవడం. నీళ్లు ట్యాంకుల్లో, నీళ్ల పైపుల్లో ఏదైనా లీకేజీలు ఉంటే వెంటనే బాగు చేయించడం మంచిది. వర్షం పడినప్పుడు ఆ నీటిని వృధా కాకుండా భూమిలోకి ఇంకిపోయేటట్టు ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకుంటే భూమిలో నీటి మధ్యం పెరుగుతోంది. అందుకే

0: మన ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో ఎంకరేజ్ చేస్తోంది. మనం కార్లు స్కూటర్లు కడిగేటప్పుడు ఓసు పైపులు కాకుండా ఒక బకెట్లో పట్టుకొని కడిగితే నీళ్లు తక్కువగా పడతాయి. అలానే నీటిని వడగట్టే యంత్రంలో నుంచి వచ్చే నీళ్లను కూరగాయలు కడగడానికి వాడుకుందాం. ఆ కూరగాయలు కడిగిన నీళ్లని పెరట్లో చెట్లకు పోసుకుంటే బాగుంటుంది కదా. కొంతమంది ముఖ్యంగా పంపులు పూర్తిగా తిప్పేసి సామాన్ తోముతూ ఉంటారు, బట్టలు ఉతికిన నీళ్ళని కాలంలో పోసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ నీటిని వాకిళ్లు కడగడానికి వాడుకోవచ్చు. కొందరు ఇళ్లలో నీళ్ల ట్యాంకులు నిండి పొల్లిపోతూ ఉంటాయి. దీని వలన విద్యుత్తు నీళ్లు రెండు వృధా అవుతూ ఉంటాయి. నీటి ఎద్దడి వలన ఆహారపు కొరత కూడా తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి వృధా చేయకూడదు. ప్రతి నీటి బిందును వడిసి పట్టుకోవాలి. కొన్ని బిందువులు కలిస్తే నదులు అవుతాయి, కొన్ని నదులు కలిస్తే సముద్రాలు అవుతాయి. కాబట్టి ప్రతి నీటి చుక్కని మనం పొదుపుగా వాడాలి. సంపదను కాదు, నీటి సంపదను మన భావితరాలకి ఇవ్వడం మన ధర్మం.
1: నేటి జీవన విధానంలో మన సంస్కృతిని ఎంత దూరం మనం కాపాడుకోగలుగుతున్నాం అనే సంగతి చెప్తున్నారు లక్ష్మి సీతాలక్ష్మి.
2: సీత, ఏమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నావే, మళ్ళీ ఏమైనా రాస్తున్నావా?
3: అబ్బే అదేం లేదు, ప్రాచీన నాగరికతల మీద ఒక ప్రాజెక్ట్ చేయమని నా మనవరాలికి బళ్ళో చెప్పారట అయ్యవార్లు. చేయించుదామని చూస్తే ఏవేవో నాగరికత పేర్లన్నీ ఉన్నాయి, కాని మన భారత ప్రాచీన నాగరికత గురించి ఒక్క మాట లేదండి బాబు.
2: మనకొక సంస్కృతి నాగరికత ఉన్నదని మర్చిపోతున్నాం కదా. పాశ్చాత్య నాగరికత మన జీవన విధానాన్ని కబళించింది అన్న సంగతి కొత్తదేమీ కాదుగా.
3: అదే నా బాధ. మనకంటూ ఒక నాగరికత ఉన్నదని దాన్ని అర్థం చేసుకుని అనుసరిస్తే లోకక్షేమానికి కొరత ఉండదని మర్చిపోయారు.
2: మన సంస్కృతి నుంచి క్రమేణా దూరం అవుతోంది నేటి యువతరం. ప్రకృతికి ముఖ్యత్వం ఇచ్చే మన జీవనం అలవాట్లు మన సంస్కృతిలో మొదటి మెట్టు.
3: చెట్లు, నీరు, కొండలు, నదులు, ఆకాశం అన్ని మనకు పవిత్రమైనవే. మన తీర్థయాత్రల పేరుతో మనం వెళ్లేది వాటి దగ్గరికే కదా.
2: నిజమే, విశాలమైన పెరడులు, ఎండకు గాలికి ముఖం వాయిన జీవనం అన్ని మనిషికి మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.
3: ప్రస్తుతం మనం చూస్తున్న వ్యాధులలో 90% జీవనశైలి మార్పుల వల్ల వచ్చినవే అని వైద్యులు చెప్తున్నారు. వారిచ్చే మందులతో పాటు యోగా, నడక వంటి ఆరుబయట చేసే వ్యాయామాలు, సూర్యరశ్మిలో గడపటం వంటివి చేయమంటున్నారు.
2: కానీ అలా చేయడం గగనమైపోతున్నది కదా. పగలు శరీర శ్రమ, రాత్రి నిద్ర అన్న నియమం చెరిగినందున కొన్ని వ్యాధులు, ఇంటి భోజనం వేళకు తినకపోవటం వీలుగాక మరికొన్ని రోగాలు, తిన్న ఆహారం జీర్ణమవటానికి కావలసిన సమయం, శారీరక మానసిక పరిస్థితులు లేనందున ఇంకొన్ని రుగ్మతలు వెరసి మనిషి జీవితాన్నే తలకిందులు చేస్తున్నాయి.
3: మనిషికి నిష్టలు, నియమాలు, క్రమశిక్షణ వంటి మంచి అలవాట్లు లేక ఎలాగో బతకొచ్చు, డబ్బు గడించటమే లక్ష్యం పద్ధతిలో జీవితాలు నష్టమైపోతున్నాయని గుర్తించడం లేదు.
2: సమాజంలో అన్ని సవ్యంగా ఉన్నంత కాలం ఒక సంస్కృతి నాగరికత వెలుగుతుంది. కానీ దానికి అంతరాయం కలిగితే ఒడిదుడుకులు తప్పవు. అందుకు బయటివారి ప్రమేయం మొదటి మెట్టు. పొరుగింటి పుల్లకూర రుచితో మన ఇంటి వాతావరణం చెడిపోతోంది. అసలైన అలవాట్ల నుంచి దారి తప్పిన సంగతి, నష్టపోయిన సంగతి గ్రహించేటప్పటికి 3 తరాలు పడుతోంది.
3: మళ్ళీ సరైన దారికి తిరగాలంటే ఎంత ప్రయత్నం చేసినా మరో 3 తరాలు పడుతుంది. ఈ విధంగానే ఎన్నో నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి.
2: పరిపక్వత లేని మనుషులకు క్రమశిక్షణ కూడా లేకపోతే జరిగే అనర్థాలే నేడు మనం చూస్తున్నవి. కట్టుబాట్లు అనేవి క్రమశిక్షణ కొరకే. ప్రతి వృత్తిలోనూ, ప్రతి జీవన విధానంలోనూ అవి తప్పక ఉంటాయి. ఆ కట్లే ఆ విధానాన్ని బలంగా ఉంచుతాయి.
3: పాశ్చాత్య నాగరికతను వదిలించుకోవాలి, మన సంస్కృతి గొప్పదనం తెలుసుకోవాలి.
2: జీవితం మంచి వైపుకే ప్రయాణించాలి. కనుక నేల విడిచి సాము చేయడం తగ్గించి యువత శారీర మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవాలి.
3: నిజానికి ఇది ఒక జాడ్యమే. దీనికి పాత అలవాట్లను తెలివిగా తిరిగి పాటించడమే మంచిది. అది కూడా వాటిని అర్థం చేసుకుని పాటిస్తే తప్పకుండా మన సమాజం మెరుగుపడుతుంది.
4: ఏంటో, చాలా మంది ఎప్పుడు ఏదో ఒక విషయానికి చింతిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. మరి దానికి తరుణోభయం గురించి మన ఉషారుద్రాణి ఇస్తున్న సూచనలు విందామా?
0: ఏమిటి రుద్రాణి, చాలా దీర్ఘంగా ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నావు? మనిషిగా పుట్టిన ప్రతి వారికి ఏదో ఒక రకమైన సమస్య ఉంటుంది. భర్త, పిల్లలు, బంధువులు, ఉద్యోగం, డబ్బు, ఇల్లు, వాకిలి, ఇలా ఎన్నో చింతలు. ఈ మధ్య పెంపుడు జంతువుల గురించి కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి తెలుసా? పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్ళు మామూలుగానే వస్తాయి, కానీ అన్నీ ఒకేసారి వస్తే మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఏంటో ఈ మారు

0: తున్న ప్రపంచం పరుగులు తీస్తున్న ప్రజలు చింతపడద్దు అని చెప్పినంత సులువుగా చింత తీర్చలేము కదా.
1: అవునండి, అందుకే నేను ఇటీవల ప్రశాంత జీవనానికి కొన్ని చిట్కాలు చెప్పే మీటింగ్కి వెళ్ళి వచ్చాను. కొన్ని చెప్తాను. మొదట, చింత అనేది కొందరికి అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది, కానీ మరి కొంతమంది ఎప్పుడో ఏదో సమస్య వలయంలో చిక్కుకుంటూ ఉంటారు. అసలు చింతకు నిజమైన కారణం వెతకాలి, లేక డ్రైవర్ 2 రోజులు సెలవు పెడితే చాలా పెద్ద బాధపడిపోతూ ఉంటారు. కాస్త బీపీ షుగర్ ఎక్కువైతే దానికి మాత్రం నియంత్రించినట్లుగా చిన్నవాటికి మనస్సు సరిపెట్టుకోవాలి. బాధపడిన సోర్లేదు, కాస్త ఓర్పు లేకపోతే సహజ శక్తి తగ్గుతుంది. చేసే పనిపైన వంటపైన ఆ శక్తి తగ్గి బుర్ర సరిగా పనిచేయడం మాయనిస్తుంది. అప్పుడు ఓ చింత నా చింతకు రాకు సుమా అని అనుకోవాలి.
0: అవును, ఒక అంచనా ప్రకారం ఈ సమస్యలన్నీ మనం తెచ్చుకునేవే అట. 92% వరకు అడ్డురానివే. జరిగిన పొరపాట్లు కానీ సంఘటనలు కానీ మర్చిపోవడానికి ప్రయత్నించాలి. జ్ఞాపకాలతో పాటు మరుపు కూడా మనిషికి దేవుడిచ్చిన వరమే కదా. చేదు జ్ఞాపకాల వలయం నుంచి బయటకు వచ్చి ముందు జీవితంలో జరగవలసిన విషయాలను సాధించే మార్గం వైపు తిరగాలి. మొదట కొంచెం కష్టం అనిపించినా రాబోయే జీవితం ప్రశాంతంగా గడపాలి కదా. మరి ఇంకొకటి, నిశ్చింతగా ఉండాలంటే అన్నిటా తలదూర్చకుండా ఏది ముఖ్యమో ఎంచుకొని మిగతా విషయాలు చూసి చూడనట్టు ఉండాలి. అది బంధుమిత్రులైనా సొంత వారైనా కాస్త మితంగా ఉంటే చింత దరిచేరడానికి భయపడుతుంది. మనం చింతా సముద్రంలో మునిగిపోము రుద్రాణి.
1: అవునండి, మనకు రాబో రోజుల్లో ఎలా ఉంటుందో అని ఊహాలోకంలో ఉంటూ ఇప్పుడు చేయవలసిన బాధ్యతలు కూడా చేయకుండా మనసు వీలైనంత చేస్తున్నాం, మనకు మంచి జరుగుతుంది అని సానుకూలంగా ఆలోచన అలవర్చుకోవాలి. మంచి భావనతో ఉంటే సగము చింత లేనట్లే. ఒంట్లో కాస్త నలతగా ఉంటే ప్రశాంతంగా ధ్యానము, యోగము, వ్యాయామం లాంటివి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మన మనసు చెదరని వైఖరిని పెంపొందించుకోవాలి. దైవారాధన, జపము లాంటివి కూడా ఖచ్చితంగా మనస్సును శక్తివంతం చేస్తుంది. ఇంకా తోటపని చేయడం, ప్రశాంతమైన చక్కటి పాటలు వినడం వల్ల కూడా మనోవ్యధ తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సన్నిహితులతో సరదాగా మాట్లాడటం కూడా మంచిదే. ఇలాంటి వ్యాయామం వలన చింత తగ్గి మనోధైర్యం కలిగి నిశ్చింతగా జీవితం గడపగలం. మనస్సు బాగోలేకపోయినా పార్కులు లేక డాబా పైన నడవడం చేసినా చాలు. ఇక అందరము నిశ్చింతంగా ఆనందంగా జీవిద్దామా.
2: మనసుకి ప్రశాంతత డాబా పైనైనా దొరుకుతుంది, కాకపోయినా గుడిలోనే బాగా దొరుకుతుంది అంటున్నారు లక్ష్మి.
3: మనందరికీ పసివయస్సులో విద్యార్థన, కాలేజీ పై చదువులు, ఉద్యోగం, తర్వాత పెళ్లి పిల్లలు, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో కాలం చాలా వడివడిగా గడిచిపోతోంది. మధ్య వయస్సులు వచ్చేసరికి ఇంకా స్పీడ్గా ఇల్లు కట్టుకోవడం, రాబోయే కాలానికి డబ్బు దాచుకోవడం, చిన్న చితక ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవటంతో చాలా తొందరగా వయసు ముందుకు వెళుతుంది. అప్పుడు మనం బాధ్యతల నుంచి వెలుపలికి వస్తాం కాబట్టి మన మానసిక అశాంతతకు సమయం కేటాయించుకోవాలి. ఇంట్లో దేవతారాధన చేసినా వీలు అయినప్పుడు తప్పకుండా దేవాలయానికి వెళ్లే అలవాటు చేసుకోవాలి. ఎన్నో రకాల పూజలు చేసి బీజాక్షర యంత్రాన్ని రాగితో చేసి ప్రతిష్ఠించడం జరుగుతుంది. భూమి లోపల ఉండే విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తి ఒక్కచోట తీసుకుని రావటం వలన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. మంత్ర బలంతో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. నిరంతరం వేదోచ్చరణ, హోమాలు, అర్చన, నైవేద్యం లాంటివి జరుగుతాయి కాబట్టి ఆ విగ్రహం శక్తివంతంగా మారుతుంది. అలాంటి పురాతన పూజలు జరిగే ఆలయ దర్శనం వలన మనశ్శాంతి కలిగి సమయం సద్వినియోగం వలన ఆరోగ్యం బాగుపడుతుంది.
2: దేవాలయాలకు వెళ్ళటం వల్ల నిజమే మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ ప్రశాంత వాతావరణంలో మనం మనసు నిర్మలమవుతుంది. మరి గణేశుడికి ఒక మంగళం పాడదామా. మంగళం.

0: మంగళమణి పాడరి మనగణనాథునకు
1: సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు.

మనకు ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మనగణనాథునకు కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ

0: శుభమంగళమణి పాడరే మనగణనాథునకు, జయ మంగళమణి పాడరే మనగణనాథునకు.
1: సఖులు, మనం ఇంతవరకు మైత్రి మహిళా మండలి సభ్యురాండు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నాము.

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత నూతన ఆవిష్కరణలు, పరిశ్రమల స్థాపన మరియు ఉపాధి అవకాశాల సృష్టి లక్ష్యాలుగా మన కేంద్ర ప్రభుత్వం 2015వ సంవత్సరం నుండి యాస్పైర్, ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఆహార శుద్ధి, పుట్టగొడుగుల పెంపకం వంటి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. తక్కువ ఖర్చుతో యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలు అందించేందుకు ఉమ్మడి సహకార కేంద్రాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా ఈ పరిశ్రమల స్టార్టప్ల కోసం ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది. పూర్తి వివరాలు సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో లభిస్తాయి.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు వినబోయే పాట వివేక్ సాగర్ స్వరకల్పనలో అమృతవర్షిని ఆలపించినది. సాహిత్యం శ్రేష్ట, చిత్రం పెళ్లిచూపులు.

0: நேர்கள் கேட்டுக்கொண்டிருக்கும் இந்த நிகழ்ச்சிகளை நியூஸ் ஆன் ஏர் செயலி வழியேவும் கேட்டு ரசிக்கலாம். இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యక్షుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య

0: పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
1: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
0: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ, చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకిత భావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన, క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు

0: మార్కెట్లు సామర్థ్యాలు అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్య దేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: BRICS has evolved substantially in its membership, agenda and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ஆகாஷவாணி நேரம் 12:40.
3: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை FM Gold 100.1.
2: மெல்லிசை பாடல்கள் கேட்கலாம். சுத்தானந்த பாரதி இயற்றிய பாடலை பாடியுள்ளவர் பி. லீலா. பாடலுக்கு இசை எல். கிருஷ்ணன்.

శ్రోతలకు నమస్కారం. మధురాతి మధురమైన ఈ సమయానికి స్వాగతం. సంపూర్ణమైన ఆరోగ్యమే అన్నింటినీ మించిన మహాభాగ్యం కదా. అందుకే మనమందరం ఆరోగ్యవంతమైన జీవితం కోసం నిత్యం పరితపిస్తూ ఉంటాం. ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటాం. అదే మనకు శ్రీరామ రక్ష కూడా. అయితే కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు ప్రమాదాలు అకస్మాత్తుగా వచ్చి పడతాయి. ఏదైనా పనిచేస్తున్నప్పుడు గాయాలు అవడం, రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, విద్యుత్ షాక్, గుండెపోటు వంటి అనారోగ్యం, ఇలా ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటప్పుడు వైద్య సహాయం అందేలోపు ప్రాణాపాయ స్థితి నుండి రక్షించేందుకు పక్కన ఉన్నవాళ్లు అందించే ప్రాథమిక సహాయాన్ని ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అంటున్నాం. ఇంతకీ ఈరోజు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసుకునే ముందు ఈ పాటను వినేద్దాం. దేవి శ్రీప్రసాద్ స్వరకల్పనలో శంకర్ మహాదేవన్ ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం, చిత్రం మహర్షి

చాలా సందర్భాల్లో ప్రథమ చికిత్స, నిండు ప్రాణాన్ని కాపాడటం మనం చూస్తూ ఉంటాం. సరైన సమయానికి ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అందించాలంటే బాధితుల ప్రక్కనున్న వారికి ఫస్ట్ ఎయిడ్ చేసే విధానం గురించిన కనీస పరిజ్ఞానం ఉండటం అవసరం. ఈ ఫస్ట్ ఎయిడ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా విపత్తులలో వైద్య సేవలను అందించడంలో అగ్రగామి అయిన రెడ్ క్రాస్ సొసైటీ పూనుకుంది. 2000వ సంవత్సరం నుండి సెప్టెంబర్ నెల 2వ శనివారాన్ని ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరానికి గాను రేపటి రోజు సెప్టెంబర్ 12వ తేదీని మనం ఈ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని నిర్వహించుకుంటున్నాం. ఈ ఉత్సవ విశేషాలతో పాటు ఫస్ట్ ఎయిడ్ గురించి కొన్ని ముఖ్య విశేషాలను ముచ్చటించుకుందాం. అంతకు ముందుగా చిరునవ్వుతో చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల సాహిత్యం విందాం. సంగీతం మణిశర్మ.

ఈ ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, దాని అనుబంధ స్వచ్ఛంద సంస్థలు, వివిధ దేశాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన సదస్సులు, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. 2030వ సంవత్సరం నాటికి ప్రపంచంలోని ప్రతి ఇంటిలోనూ, ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కార్యాలయంలోనూ కనీసం ఒక్కరైనా ప్రథమ చికిత్సలో సంపూర్ణ శిక్షణ పొంది ఉండాలనేది ఈ దినోత్సవం యొక్క లక్ష్యం. ఈ 2026వ సంవత్సరానికి గాను ఫస్ట్ ఎయిడ్ ఇన్ మైగ్రేషన్ కాంటెక్స్ట్ అనే నినాదం తీర్మానించబడింది. మన చెన్నైలో కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇంకా మరికొన్ని వైద్యాలయాలు ప్రథమ చికిత్సలో శిక్షణ ఇస్తూ సర్టిఫికేట్స్ను కూడా జారీ చేస్తున్నారు. ఆసక్తి గలవారు సంప్రదించగలరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి శ్రీరామచంద్ర పాడిన సీతారామశాస్త్రి సాహిత్యం విందాం. స్వరరచన మిక్కీజే మేయర్.

ప్రథమ చికిత్స చేయడానికి అవసరమయ్యే పలు సామగ్రితో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, షాపింగ్ మాల్ వంటి బహిరంగ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రయాణ సాధనాలైన బస్, రైలు, విమానాల్లో ఇవి ఎంతో అవసరం. మనం ప్రయాణం చేసేటప్పుడు ఇవి ఉన్నాయో లేదో చెక్ చేయడం మంచిది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోతే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఎవరైనా డాక్టర్లు లేదా శిక్షితులైన నర్సులు ప్రయాణం చేసేటప్పుడు తమ అర్హతను ప్రయాణ వివరాల్లో తెలియజేస్తే ప్రయాణంలో అత్యవసర పరిస్థితుల్లో వీరిని సంప్రదించే అవకాశం ఉంటుంది. చక్రవర్తి స్వరకల్పనలో ఎస్ జానకి బృందంతో కలిసి ఆలపించిన వేటూరి సాహిత్యం చిత్రం నేటి భారతం.

ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండాల్సిన కనీస వస్తువులేమిటో ఇప్పుడు మనం చూద్దాం. గాయాలకు కోతలకు కట్టుకట్టేందుకు అవసరమయ్యే బ్యాండేజ్, టేప్, మోచేతికి లేదా భుజానికి సపోర్టు ఇచ్చేందుకు త్రికోణాకార బ్యాండేజ్, రక్తం కారే గాయాలను కప్పి ఉంచడానికి స్టెరిలైజ్ చేసిన దూది, గాయాలను శుభ్రం చేసే యాంటీసెప్టిక్ ద్రావణం, శుభ్రం చేశాక పూసేందుకు ఆయింట్మెంట్, దెబ్బ తగిలిన చోట నొప్పి వాపు తగ్గించేందుకు ఐస్ బ్యాగ్, ఇవి కాకుండా డిస్పోజబుల్ గ్లోవ్స్, కత్తెర, నొప్పి నివారణ మాత్రలు కూడా ఉంచుకుంటే మంచిది. ఇంకో విషయం, వీటి ఎక్స్పైరీ డేట్ని ఎప్పటికప్పుడు చెక్ చేసి మారుస్తూ ఉండాలి. సుఖ్వీందర్ సింగ్ విజయ్ ప్రకాష్ పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇప్పుడు విందాం. స్వరకల్పన దేవిశ్రీప్రసాద్, చిత్రం జనతా గ్యారేజ్.

సాధారణంగా మనం వంటింట్లో ఉపయోగించే వస్తువులు, ఆహార పదార్థాలు కూడా ప్రథమ చికిత్సకి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన వంటింట్లో ఉండే పోపుల పెట్టే ఎన్నో మంచి ఔషధాల పుట్ట. వంటింట్లో చిన్న చిన్న గాయాలు, కాలిన బొబ్బలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. గాయాలకు పసుపు లేదా కాఫీ పొడిని అద్దితే రక్తస్రావం ఆగి గాయం త్వరగా నయమవుతుంది. అలాగే కాలిన బొబ్బలకు వెన్న లేదా కొబ్బరి నూనె రాస్తే నొప్పి ఉపశమిస్తుంది. ఇక అజీర్ణానికి వాము లేదా జీలకర్ర, పంటి నొప్పికి లవంగ మొగ్గను సహజంగా వాడాలి.

పడుతూ ఉంటాం. ఇంట్లో పెద్దతరం వారుంటే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వంటింటి సామాగ్రితో చేసుకునే ప్రథమ చికిత్స గురించిన ఎన్నో చిట్కాలు చెబుతారు. చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం అంకురం చిత్రం నుండి, సంగీతం హంసలేఖ.

ప్రథమ చికిత్సను స్థూలంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. గుండెపోటు వచ్చినప్పుడు, అంటే కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు, ఛాతిపై ఒత్తిడి కలిగించి చేసే కార్డియోపల్మనరీ రిసస్కిటేషన్ సిపిఆర్ మొదటిది. అలాగే ప్రమాదాల్లో గాయాల పాలైన వ్యక్తికి, ముఖ్యంగా రక్తస్రావాన్ని అరికట్టించేందుకు ఆపస్మారక స్థితి నుండి రక్షించేందుకు చేసే ప్రథమ చికిత్స రెండవది. అగ్ని ప్రమాదాలకు గురైన వ్యక్తికి తక్షణ సహాయం అందించేది మరో విధమైనది. ఇక నాలుగవది, నీళ్లల్లో మునిగి నీళ్లు మింగిన వారికి, ఊపిరి ఆడక ఇబ్బంది పడేవారికి చేసే ప్రథమ చికిత్స. ఈ పలు రకాల ప్రథమ చికిత్సలకు సంబంధించిన శిక్షణ పొందే అవకాశాన్ని కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు అందిస్తున్నాయి. ప్రాచీన భారతావనిలో మన ఋషులు ఆయుర్వేదాన్ని ఒక ఉపవేదంగా పరిగణించి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఎన్నో మౌలిక సూత్రాలను అందులో పొందుపరిచారు. భారతీయ ఆయుర్వేద శాస్త్రానికి ఆద్యులుగా పేర్కొనబడే చరకుడు రచించిన చరక సంహిత, సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత ఆయుర్వేద శాస్త్రానికి మూలస్తంభాలు. ఈ సంహితల్లో ప్రథమ చికిత్స యొక్క ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆపద వచ్చినప్పుడు వెంటనే ప్రాణాలను లేదా ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో అద్భుతమైన మూలికలను, వాటిని ఎలా ఉపయోగించాలనే సూచనలతో సహా ఆయుర్వేదంలో వివరించబడ్డాయి. ఈ మూలికలను అసుకారి, అంటే వెంటనే పనిచేసేవి అని పేర్కొన్నారు. మన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి సహజంగా లభించే వస్తువులని ఆరోగ్య సంరక్షణకు ఎలా ఉపయోగించుకోవచ్చో ఆయుర్వేదం చెబుతుంది. ఘంటసాల ఆలపించిన సీనియర్ సముద్రాల సాహిత్యం ఇప్పుడు విందాం. సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి, చిత్రం తెనాలి రామకృష్ణ.

ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయంలో సమయం 3:42 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించిన విశేషాలతో పాటు చక్కని పాటల్ని వింటున్నారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినా, కఫం గొంతులో అడ్డం పడినా, తులసి రసం తక్షణ ఉపశమనం ఇస్తుంది. గుండెలో అసౌకర్యానికి, తీవ్రమైన తలనొప్పికి సొంఠి చక్కగా పనిచేస్తుంది. విషపూరితమైన కీటకాలు కుట్టినప్పుడు వేపాకు రసం లేదా పేస్ట్ యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా పుదీనా, వాము ఆకు, పచ్చిపసుపు, లెమన్ గ్రాస్, ధనియాలు, మెంతులు, వాము, మిరియాలు, పిప్పళ్ళు, కరక్కాయ, ఉసిరి, నిమ్మ వంటివి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇటువంటి మొక్కలను లేదా చెట్లను మన పెరట్లోనో, మిద్దెపైనో, లేదంటే బాల్కనీలోనో పెంచుకుంటే అవసరమైనప్పుడు వాటిని ప్రథమ చికిత్స కోసం కూడా వాడుకోవచ్చు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో చిత్రం నుండి ఈ పాట.

ప్రథమ చికిత్స చేసే వ్యక్తికి అందుకు సంబంధించిన పరిజ్ఞానం, శిక్షణతో పాటుగా కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉండాలి. అత్యవసర పరిస్థితిలో చికిత్స చేసే వ్యక్తి స్థిరమైన బుద్ధి కలిగి చేసే పని పట్ల పూర్తి స్పష్టత ఉండాలి. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయాల పట్ల సరైన అవగాహన ఉండాలి. లేదంటే చేసే చికిత్స వికటించే ప్రమాదం ఉంది. ప్రమాదం జరిగిన వెనువెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు ఎంతో కీలకమైనవి. ఆ సమయంలో చేసే పరిచర్యలు కానీ, ప్రథమ చికిత్స కానీ తర్వాత అందించే వైద్యానికి ఎంతో సహకరిస్తుంది. ఏఆర్ రెహమన్ స్వరకల్పనలో మనోచిత్ర పాడిన రాజశ్రీ సాహిత్యం విందాం. చిత్రం దొంగ దొంగ.

ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఇంటా బయట మనం ఎన్నో విద్యుత్ సాధనాలు ఉపయోగిస్తున్నాం. టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, ఏసీ, వాషింగ్ మెషిన్, ల్యాప్టాప్, సెల్ఫోన్ వంటివి నిత్య అవసరాలుగా మారిపోయాయి. వీటన్నింటి వాడకం వల్ల నెలసరి విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ విద్యుత్ పరికరాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా మన ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు దేశంలో విద్యుత్ కొరతను కూడా నివారించవచ్చు. ఇందుకోసం మనం సులభమైన చిట్కాలు పాటిస్తే చాలా వరకు విద్యుత్తు ఆదా అవుతుంది. అవేంటో చూద్దాం. మామూలు బల్బులకు బదులుగా ఎల్ఈడి బల్బులు వాడవచ్చు. నాణ్యమైన స్టార్ రేటింగ్ ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను కొనడం మంచిది. ఏసీని 24 నుండి 26 డిగ్రీలకు సెట్ చేయాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ సాధనాలకు బదులుగా శారీరక శ్రమ చేస్తే విద్యుత్ ఆదాతో పాటు వ్యాయామం కూడా అవుతుంది. సాధ్యమైతే ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం పీఎం సూర్యఘర్ వంటి ప్రభుత్వ పథకాలు సహాయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మన విద్యుత్ ఆదాతో పాటు

దేశ విద్యుత్ భద్రతలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. ఇంటింటా విద్యుత్ ఆదా దేశానికి భద్రత కాదా? లెట్ అస్ ఆల్ సేవ్ ఎలక్ట్రిసిటీ.

ప్రమాదం జరిగాక వైద్యం చేయించుకునే కంటే ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడటం మేలు కదా. చేసే పనిలో కాస్త అప్రమత్తంగా ఉంటే ప్రమాదాన్ని దాదాపు నివారించవచ్చు. వంట చేసేటప్పుడు సెల్ ఫోన్ చూడటమో మాట్లాడటమో చేయకూడదు. తడిచేతులతో ఎలక్ట్రిక్ వస్తువులను వినియోగించరాదు. రోడ్డుపై నడిచేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడటం చాలా ప్రమాదం. అతివేగాన్ని నియంత్రిస్తూ, రోడ్డు నిబంధనలను పాటిస్తూ వాహనాన్ని నడపడం మనకు, మన తోటి ప్రయాణీకులకు శ్రేయస్కరం. ఇలా కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదరహిత జీవితం మన సొంతం. మనం ఏది కోల్పోయినా తిరిగి ఎలాగోలా కష్టపడి సాధించవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం ఒకసారి శరీరాన్ని వదిలేస్తే మరి తిరిగి రాదు. ప్రాణం వెలకట్టలేనిది. అటువంటి నిండు ప్రాణాన్ని కాపాడగలిగే అవకాశాన్ని ఇవ్వగలదు. కాబట్టి ప్రథమ చికిత్స చేయడం అంటే ప్రాణదానం చేయడంతో సమానమే. ఈ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా మనమందరం కూడా ప్రథమ చికిత్సలో కనీస అవగాహన పెంపొందించుకుందాం. తద్వారా ఏదైనా అనుకోని సందర్భాలలో అవసరమైన వారికి ప్రాణరక్షణలో చేయూతనందించే మహాభాగ్యాన్ని పొందగలుగుతాం. లోకా సమస్త సుఖినోభవంతు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలు రసగుళికలు అలనాటి ఆపాత మధురమైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాము